0: ఇప్పుడు వినండి కన్నడ రాగంలో త్యాగరాజ స్వామి కృతి సుఖి ఎవ్వరో ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి సుఖి ఎవ్వరో ఇన్ రాగ్ కన్నడ సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎన్సి రంగాచార్యులు గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి నిన్నే నెర నమ్మి నానురా పంతువరాళి రాగం రూపక తాళం త్యాగరాజ స్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Dr. N.C. Rangacharyalu. He is accompanied on violin by Shri M. Suryadipti and on mridangam by Shri P. Jayabhaskar. Dr. Rangacharyalu concludes his recital with a composition of Tyagaraja Swami, Ninne Neranam Minanura, in Rag Pantavarali set to Rupak Tal.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ఎన్సి రంగాచార్యులు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar and on mridangam by Sri M.L.N. Razu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు ఎ త్యాగరాజ స్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఇన్ రగ్ చెంచు కాంభోజీ సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వరరాగల యజ్ఞులు చెంచు కాంభోజీ రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామి వారి కీర్తన వింటారు.

0: You have enjoyed a Tyagaraja Swami Kirtana, Vararagala Yajnulu, in Rag Chenchu Kamboji, set to Adithal.
1: Vararagala Yajnulu, Chenchu Kamboji Ragam Adithalalo, Tyagaraja Swami Vari Kirtana, Mirintavarku Vinnaru.
0: Now listen to another Tyagaraja Swami Kirtana, Pariyachakama, in Rag Vanaspati, set to Adithal.
1: Karikramalo Ippudu, Pariyachakama. వనస్పతి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామివారి కీర్తన.

0: You have enjoyed Ethyagaraja Swami Kirtana, Pariyachakama, in Raghuvanaspati, set to Adithal.
1: Pariyachakama, Vanaspati Ragam Adithalalo, Tyagaraja Swami Vari Kirtana, Mirintavarku Vinnaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you are enjoying vocal recital by Srimati Manda Sudharani.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటున్నారు.
0: నౌ లిసన్ టు త్యాగరాజ స్వామి కీర్తన కృపజోచిటకు వేళరా ఇన్ రాగ్ ఛాయాతరంగిణి సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు కృపజోచిటకు వేళరా ఛాయాతరంగిణి రాగం ఆదితాళం

0: యూ హావ్ ఎంజాయిడ్ ఏ త్యాగరాజస్వామి కీర్తన కృపజూచుటకు వెళ్ళరా ఇన్ రాగ్ ఛాయాతరంగిణి సెట్టు ఆదితాళ్.
1: కృపజూచుటకు వెళ్ళరా ఛాయాతరంగిణి రాగం ఆదితాళంలో కీర్తన మీరింత వరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఎ ముత్తుస్వామి దీక్షితర్ కంపోజిషన్ సరస సంవీర ఇన్ రాగ్ సౌవీర సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు సరస సంవీర సౌవీర రాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

0: You have enjoyed a Muthuswami Dikshitar composition, Sarasa Samvira, in Rag Savvira, set to Adithaal.
1: Sarasa Samvira, Savvira Ragam Adithaalallo, Muthuswami Dikshitalavari Kirtana Mirintavarko Vinnaru.
0: Concluding her recital, Srimati Manda Sudharani now presents Ethyagaraja Swami Kirtana, Yemani Pogadudura, in Rag Veeravasantam, set to Adithaal.
1: Chivariga. ఏమని పొగడుదర వీరవసంతం రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామివారి కీర్తన వింటారు.

0: రంగాధుడే సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపక తాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై రంగనాథుడే ఇన్ రాగ్ సౌరాష్ట్ర సెట్ టు రూపక తాళం.

0: ఇప్పుడు వినండి రాక శశివదన టకారాగం ఆదిలం త్యాగరాజ స్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ టక్క రాక శశివదన సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిఎస్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్ర కచేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కె సుబ్రహ్మణ్యం మృదంగం పై శ్రీ కెపి శ్రీనివాసన్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివ శివ శివ యనరాధ పంతువరాళి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri Moli Murali Krishna. He is accompanied on violin by Shri K. Subramaniam and on Murdangam by Shri K. P. Srinivasan. Continuing the concert, you will now listen to Shiva Shiva Shiva Yanarada, a composition of Saint Tyagaraja in Rag Pantuvarali, set to Adidal.

0: కార్యక్రమంలో చివరగా వినండి స్మరవారం వారం తిలంగ్రాగంలో సదాశివ బ్రహ్మేంద్ర రచన ఆదితాళం.
1: శ్రీ మురకృష్ణ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్మరవారం వారం ఇన్ రాగ్ తిలంగ్ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్రకచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal recital by Shri Modali Murali Krishna. He was accompanied on violin by Shri K. Subramaniam and on Murdangam by Shri K. P. Srinivasan. This program was contributed by
0: Akashvani
1: Kadapa for Ragam 24/7 DH. Anytime Indian music.